మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్జ్లపై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవమాన సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణమాసం, శుక్లపక్షం సప్తమి అనగా ఆగస్టు 19వ తారీఖు ఈరోజు బుధవారం. నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా మహిళలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలతో పాటు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకుంటూ

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా వినండి ఒక మంచి మాట. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం విలువ మన జీవనాన్ని విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. అందుకే ఎన్నడూ విలువను చేజార్చుకోవద్దు అన్నారు స్వామి వివేకానంద. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వ్యక్తిత్వాన్ని కోల్పోయే విధంగా మనం ప్రవర్తించకూడదు. ఇది ఈనాటి మంచి మాట.

0: శ్రోతలు ఇప్పుడు వినండి అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి బాంబుక రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహి ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరల అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహి ద్వీపంకు వెళ్తుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరల అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహి ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహి ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంత్రం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: మే హూ HIV వైరస్ నామ్ తో సునాయి హోగా. मैं कोई ऐरा गहरा नहीं हूँ, आखिर मेरी भी कोई अहमियत है. लोग सोचते हैं कि मैं मच्छर के काटने से फैल जाता हूँ. अरे भाई, मच्छर के काटने से डेंगू मलेरिया और चिकनगुनिया हो सकता है, मैं नहीं. कोई कहता है कि एक ही टॉयलेट का इस्तेमाल करने से, कपड़े या तौलिया साझा करने से, या फिर HIV संक्रमित व्यक्ति के साथ खाने पीने उठने बैठने पढ़ने काम करने से बात करने से फैल जाता हूँ. नहीं भाई, मेरे बारे में ठीक से तो जान लो, मैं इन सब चीजों से नहीं फैलता. तो मैं हूं HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया.
2: हे, स्टिल स्टक ऑन ओल्ड कार? स्विच टू स्मार्टर फ्यूल विद मोर सेविंग्स विद विक्टोरियस SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
0: Viram

తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా కుటుంబం ఆర్థిక స్థిరంగా ఉండాలంటే మహిళలు ఫైనాన్షియల్ విషయంలో ఎలాంటి వ్యవహరించాలో తెలుసుకుందాం. గడిచిన 25 సంవత్సరాల్లో మహిళల సాధికారత ఎంతో పెరిగింది. నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వారికి దీటుగా మహిళలు రాణిస్తున్నారు, సంపాదిస్తున్నారు కూడా. అయితే ఒక కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా ముందుకు వెళ్ళాలంటే కేవలం సంపాదిస్తే సరిపోదు. ఆ సంపాదనలు ఎలా మేనేజ్ చేయాలనేది, బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలపై మహిళలకు పూర్తి అవగాహన ఉండటం ఎంతో ముఖ్యం. ఇంట్లో తల్లి లేదా భార్య ఫైనాన్షియల్గా లిటరేట్ అయ్యుంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్లో మహిళలు వేయాల్సిన మొదటి అడుగు బడ్జెటింగ్. చాలామంది బడ్జెట్ వేసుకోవడం అంటే ఏదో కష్టమైన లెక్కలు అనుకుంటారు, కానీ అది మన ఆదాయ వ్యయాల లెక్కల పట్టిక మాత్రమే. కుటుంబానికి వచ్చే మొత్తం ఆదాయం ఎంత ఉందో ముందుగా రాసుకోవాలి. ఆ తర్వాత ఖర్చులను 2 రకాలుగా విభజించుకోవాలి. మొదటిగా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, ఇంటి అద్దె, ఈఎంఐ, కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లులు, స్కూల్ ఫీజులు లాంటివి. అదేవిధంగా ఇర్రెగ్యులర్ ఎక్స్పెన్సెస్, 3 నెలలకోసారి లేదా ఏడాదికోసారి వచ్చే ఖర్చులు. ఉదాహరణకు ఏడాదికి ఇలాంటి ఖర్చులు 60,000 రూపాయలు అవుతుంటే దాన్ని 12 నెలలకులో భాగించి నెలకు 5,000 రూపాయలు పక్కన పెట్టాలి. ఇలా పక్కాగా బడ్జెట్ వేసుకుంటే అనవసరపు ఖర్చులు అడ్డుకట్టలకు పడవచ్చును. కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే భార్యభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిరోజు దీని గురించి కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉండదు. వారానికి ఒకసారి ఆదివారం ఉన్న డిన్నర్ సమయంలో ఒక 20 నిమిషాలు ఫైనాన్షియల్ విషయాల గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది. అలాగే పెట్టుబడులను గురించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకరికొకరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఒకవేళ భర్త తీసుకున్న నిర్ణయాన్ని భార్య వ్యతిరేకిస్తే దాన్ని పర్సనల్గా తీసుకోకూడదు. అపోజ్ చేస్తున్నారు అంటే అందులో ఏదైనా మనం చూడని పాయింట్ వాళ్ళు చూసి ఉండవచ్చు. ఆర్థిక విషయాలు ఆర్గ్యుమెంట్, డిస్అగ్రిమెంట్స్ ఉండటం మంచిదే. వాటి ద్వారానే ఒక మంచి నిర్ణయాన్ని రాగలమని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే రోజువారీగా కాకుండా 6 నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి రివ్యూ చేసుకుంటే సరిపోతుంది. మహిళలు కేవలం సంపాదించటమే కాదు, పొదుపు పెట్టుబడులపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పరచుకుంటే వారి భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఎంతో మంచిగా సాగుతుంది. శ్రోతలు, కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే మహిళలు ఫైనాన్స్ విషయాల్లో ఎలాగ వ్యవహరించాలో తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాటను విందాం. వర్షం చిత్రం నుండి చిత్ర పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ఫోటోగ్రఫీ యొక్క కళ, నైపుణ్యం, శాస్త్రం మరియు చరిత్రను గౌరవించడానికి మనం ప్రపంచ ఫోటోగ్రాఫు దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లను వారి ప్రపంచాన్ని ప్రతిబింబించే ఒకే ఒక్క ఫోటోను పంచుకోవడం కూడా ప్రోత్సహిస్తుంది. ఈనాడు మనకు తెలిసిన ఛాయాచిత్ర గ్రహణ విధానం 1839 సంవత్సరం నాటిది. ఆ సమయంలో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్ డాకురేట్ టైప్ ప్రక్రియను ప్రకటించింది. ఈ ప్రక్రియ రాగి పలకపై అత్యంత విరమైన చిత్రాన్ని స్పష్టంగించడానికి సాధ్యం చేసింది. ఆ పలకకు వెండి పలుచని పూత పూయబడింది మరియు ఈ ప్రక్రియకు నెగిటివ్ వాడకంగా అవసరం లేదు. కెమెరాతో శాశ్వత చిత్రాన్ని పెంపొందించి ఇది మొట్టమొదటిగా పద్ధతిని నిలిచింది. 40 సంవత్సరాల తర్వాత 1884 సంవత్సరంలో న్యూయార్క్లోని రోచెస్టర్ చెందిన జార్జ్ ఈస్ట్మన్ డాగోరేటైప్ ప్రక్రియను

మెరుగుపరిచారు. అతను రాగి పలకల స్థానంలో కాగితంతో పొడి జెల్లను ఉపయోగించారు. దానిని అతను ఫిల్మ్ అని పేరు పెట్టారు. ఈ ఆవిష్కరణ ఫోటోగ్రాఫర్ల బరువైన రాగి పలకలను మరియు విషపూరిత రసాయనాలను తమతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం తొలగించింది. 1888 ఈస్ట్మెన్ కోడెక్ కెమెరాను అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ దాదాపు ఎవరికైనా ఫోటో తీయడానికి వీలు కలిగించింది. డిజిటల్ ఫోటోగ్రఫీ విపరీతంగా పెరగడంతో చాలామంది తమ కెమెరాలో ఫిల్మ్ను ఉపయోగించడం మానేశారు. కానీ కొంతమంది ఇప్పటికీ ఫిల్మ్ను ఉపయోగిస్తున్నారు, ఎందుకంటే అధిక రిజల్యూషన్ ఉంటుందని, విద్యుత్ అవసరం తక్కువ అని, కాపీ రైట్ సమస్యలు తక్కువగా ఉంటాయని, ఫిల్మ్ ఫోటో ఎక్కువ కాలం ఉంటాయని వాడుతున్నారు. మొట్టమొదటి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2010 ఆగస్టు 19 నిర్వహించారు. ఈ తేదీన దాదాపు 270 ఫోటోగ్రాఫర్లు తమ చిత్రాలను ఒక ప్రపంచ ఆన్లైన్ గ్యాలరీలో పంచుకున్నారు. 100కు పైగా దేశాల ప్రజలు ఈ ఆన్లైన్ గ్యాలరీని సందర్శించారు. ఈ కార్యక్రమమే మొట్టమొదటి అధికారిక ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవంగా నిలిచింది. ఈ రోజును జరుపుకోవడానికి ఉత్తమ మార్గం మీకు ఇష్టమైన ఫోటోను ఇతరులతో పంచుకోవడం. ఇందులో నిజమైన ప్రింటెడ్ ఫోటోలకు లేదా డిజిటల్ ఫోటోలు ఉండవచ్చు. మీరు worldphotographyday.com కూడా ఫోటోను సమర్పించవచ్చు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2026 యొక్క థీమ్ వచ్చి ఇల్లు. ఈ సంవత్సరం ఈ దినమున మీరు పంచుకోవాలనుకుంటున్న ఇతర ఫోటోలతో పాటు మీకు ఇల్లుగా అనిపించే దానిని సంబంధించిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవచ్చు.

0: శ్రోతలు, కార్యక్రమంలో ఒక సూచన విందాం. మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం, అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ దగ్గర ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని అత్యుత్తమ దృశ్యాలను బంధించండి. దాన్ని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించింది. మీ కథ, మీ ద్వీప కథను ప్రపంచానికి చెప్పడమే. అవును, గెలుచుకోవడానికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 2 లక్షల రూపాయలు, జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షలు. మరింకా ఎందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో రిజిస్టర్ చేయండి, మై వేవ్స్ తెరవండి, ప్రోగ్రామ్కు వెళ్ళి మీ వీడియోను సమర్పించండి. మీ వీడియో సమర్పించడానికి ఆఖరి తేదీ 1 ఆగస్టు 2026 వరకు ఈ యాప్ తెరచబడి ఉంటుంది. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాలను చేతిలోనికి తీసుకోండి, మీ ప్రతిభను చూపించండి మరియు మీ కథ మెరిసేలా చేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారత వేదిక, మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొననండి మరియు కోట్లాది మందిని ప్రేరేపించండి.
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1 to 3 minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level.

0: लेवल, 2 लाख रुपए एट द यूटी लेवल एंड 5 लाख रुपए एट द नेशनल लेवल. सेलिब्रेट योर रूट्स, इंस्पायर द नेशन. जेम्स ऑफ इंडिया, बिकॉज एवरी डिस्ट्रिक्ट हैज अ स्टोरी वर्थ टेलिंग.
1: శ్రోతలు, నేడు ప్రపంచ మానవత్వ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం కష్టమైపోయింది. మానవత్వం చాలా చోట్ల మంటగలుస్తోంది. చాలామంది బిజీ లైఫ్ పేరిట మానవత్వం మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు, కానీ కొందరు మాత్రం మానవత్వాన్ని చాటుచున్నారు. అందరికంటే ముందుగా మన దేశ సైనికులు అసాధారణ సేవలు అందించి మానవత్వాన్ని చాటుచున్నారు. ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలు, సైనికులు, ఎన్డీఆర్ సిబ్బంది అత్యంత సాహసోపేతంగా వారిని సురక్షితంగా ప్రాంతాలను తరలించారు. అందరి మన్ననలను సైతం అందుకున్నారు. ఈ నేపథ్యంలో 19 ఆగస్టున ప్రపంచ మానవతా దినోత్సవం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మానవతా ప్రయత్నాలు గౌరవించేందుకు సంక్షోభంలో ఉన్న ప్రజలకు మద్దతును ఇవ్వాలనే ఆలోచనను ప్రపంచ ప్రసారం చేసేందుకు సమయాత్తం అయ్యింది. ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడంలో వారిని నిరంతర సహకారాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉంది. 2003 ఇరాక్ దేశంలో బాగ్దాద్లోని ఐక్యరాజ్యసమితి ముఖ్య కార్యాలయాల్లో ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో అప్పటి సెక్రటరీ జనరల్, ఇరాక్ ప్రత్యేక ప్రతినిధితో సహా 21 మంది వారి అనుచరులు అక్కడికక్కడే మృతి చెందారు. అందుకు గుర్తుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 19 ప్రపంచ మానవత్వ దినోత్సవంగా ప్రకటించారు. మానవత్వ సిబ్బందిని గుర్తించేందుకు మానవీయ కారణాల కోసం తమ ప్రాణాలను కోల్పోయిన వారికి అంకితమిచ్చే ప్రత్యేకమైన రోజు ఈరోజు. ఇది ప్రపంచం మొత్తం మానవత్వానికి కృషికి స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంది. మనసులోని సహనం సామాజిక శాంతికి కారణమవుతుంది. అదే మనసులోని అసహనం అల్లకల్లోలానికి కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సాగించేందుకు సహనం తప్పనిసరి. అదే మానవత్వం ఉత్తమ లక్షణం. మానవతావాదంలో ప్రేమకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. సూర్యరశ్మిల మలమెల మారుతున్న ప్రేమానుభవం మన మానవ లోకానికి అలుముకోవాలి. ఇదే మనిషి అటవీక ప్రవృత్తిని నాశనం చేసి సామర్థ్యాన్ని నిర్మూలించి మనిషిని మనిషిగా నిలబెడుతుంది. మానవతావాదం ఐక్యతను ప్రసాదిస్తుంది. ఇది స్వేచ్ఛ, జ్ఞానం, నీతి కోసం హేతువు. ఐక్యత తప్పకుండా ఉండాలి. ఐక్యత వల్ల కూడా సహనం కూడా పెరుగుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో చాలామందిలో ఐక్యత కురువయ్యింది. ప్రతిదానికి స్వార్థం పెరిగిపోయింది. డబ్బుతోనే ప్రతిదాన్ని ముడిపెడుతున్నారు. డబ్బే సర్వస్వం కాదని అందరూ గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం యొక్క మానవత్వ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరణించిన మానవతావాదులను గౌరవించడం మరియు మరింత గొప్పదనానికి పిలుపునివ్వడం, ఆరోగ్యం సంరక్షణకు రక్షణ కల్పించడం. ఇది ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం. శ్రోతలు, ప్రపంచ మానవత్వ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో ఒక పాటను విందాం. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి చిత్ర పాడని ఈ పాట మీకోసం.

శ్రోతలు, నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా మహిళలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలతో పాటు చక్కని పాటలను కూడా విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.